0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagar.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.

0: Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, MyPursu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
1: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
2: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్.

విరిజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. 20వ శతాబ్దపు ప్రఖ్యాత ప్రసంగకర్తగా, అపూర్వ ఆలోచనా శక్తిగా పేరు తెచ్చుకున్న జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒక సందర్శకుడు అడిగిన ప్రశ్న, నేను మృత్యువుకు భయపడుతున్నాను, నాకు ఏదైనా నిర్దిష్టమైన తరుణోపాయం చూపించగలరా అని. దానికి కృష్ణమూర్తిగారిచ్చిన సమాధానం యథాతథంగా కాకపోయినా మూలభావం చెడకుండా సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు తెలిసినవి, మీరు పోగు చేసుకున్నవి అన్నీ మృత్యువుతో తుడిచిపెట్టుకుపోతాయని, వాటన్నింటినీ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు కదా. జీవించి ఉండగానే వాటన్నింటినీ పూర్తిగా వదిలేయండి. అవన్నీ పోయిన తర్వాత ఏర్పడే మహాశూన్యంతో, అగోచరంతో, అవ్యక్తంతో ఉండిపోండి. ఇంకా వేరే మృత్యు అంటూ ఏమీ ఉండదు. నువ్వు అంటే కనిపించే వ్యక్తమైన వాటి అన్నింటి ఫలితంగా ఏర్పడ్డ నువ్వు, అటువంటి నీవు నీకు తెలియని

0: అనుభవం కాని మృత్యువులోకి ప్రవేశించడం అనేది గొప్ప సంగతి. దాన్ని నువ్వు జీవించి ఉండగానే జరగని. ఆరోగ్యంగా ఆనందంగా సజీవంగా ఉండగానే మృత్యుగృహంలోకి ప్రవేశించడం అనేది తెలిస్తే ఇంకా మృత్యు భయం ఉండదు. అది సుఖప్రదమైందా దుఃఖభూయిష్టమైందా అని ఆలోచించొద్దు. మృత్యుగృహంలోకి ప్రవేశించడమే ముఖ్యం. మనసు ప్రతి అనుభవం తరువాత దాన్ని నిలువ చేసుకోకుండా ప్రతి క్షణం గతానికి మరణించగలిగితే మృత్యువుకు వేరే నిర్వచనం అవసరం లేదు. ఇదండి ఆయనిచ్చిన సమాధానం. ఈ భావాన్నే కృష్ణమూర్తిగారు తరువాత తన పుస్తకాల్లో సంక్షిప్తీకరించారు. ఎలాగంటే, ప్రతిరోజు మరణించడం ఎంత అవసరమో ప్రతి క్షణం మరణించడం కూడా అంతే అవసరం. నిన్నటి జ్ఞాపకాలకే కాదు, ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు గడిచిపోయిన క్షణానికి కూడా మరణించాలి. మరణం లేకపోతే పునర్జన్మ లేదు, మరణం లేకపోతే సృజన లేదు. గతం అనేది పెనుభారం. నిన్నటి ఆందోళనే ఈరోజు కొత్త ఆందోళనగా మళ్లీ పుడుతుంది. వాటన్నింటినీ ఎప్పటికప్పుడు వదిలేయడమే మృత్యువును కౌగలించుకోవడంతో సమానం. అది సాధించగలిగితే ఇంకా మీకు మృత్యు అంటే భయం ఉండదు. ఇలా కృష్ణమూర్తిగారు వెలిబుచ్చిన వందలాది వేలాది లక్షలాది భావాలకు అంటే కాన్సెప్ట్స్కి మూలం ఏది, ఆధారం ఏది, ప్రాతిపదిక ఏది అంటే ఆ భావాలన్నీ కేవలం ఆయన మేధోమథనంలో నుంచి ఉద్భవించినవే. సాధారణంగా ఏదైనా నూతన ఆవిష్కరణ చెయ్యాలన్నా, చిక్కు సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలన్నా శాస్త్రవేత్తలు సైంటిస్టులైతే ప్రయోగాలు కొనసాగిస్తారు. ప్రవచనకారుల్ని ధర్మ సందేహాలు అడిగితే పురాతన గ్రంథాలను ఆధారం చేసుకుని సమాధానాలిచ్చే ప్రయత్నాలు చేస్తారు. కాని అందరి సందేహాలకు సమాధానాలిచ్చే జిడ్డు కృష్ణమూర్తిగారికే సందేహం వస్తే ఏం చేస్తారు? పురాతన గ్రంథాలు పరిశీలించరు, ఇతర తత్వవేత్తలు ఏం చెప్పారా అని పరిశోధించరు. తన సందేహాలకు సమాధానాలు వెతుక్కునేందుకు ఆయన ఆచరించే మార్గం ఆలోచన, ఆలోచించడం, ఆలోచనల్ని మధించడం. దీనికి ఒక ఉదాహరణ పుపుల్ జయకర్ గారు రాశారు. ఒకసారి సంభాషణల్లో కృష్ణాజీనే అడిగారట, పర్యవసానం లేని చర్య ఉంటుందా అని. యాక్షన్ వితౌట్ కాన్సిక్వెన్స్. ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా మంచైనా చెడైనా ఏదో ఒక పర్యవసానం ఉండి తీరాలి కదా, అది లేని చర్య ఎలా ఉంటుంది? 3 రోజులు ఆలోచించారట. ప్రశ్నలోనుంచే సమాధానం రావాలనేది ఆయన విధానం కదా. 3 రోజుల తరువాత హఠాత్తుగా చెప్పారట, మనిషి నేను అనే భావం లేకుండా రాకుండా జీవించగలిగితే పర్యవసానాలు లేని చర్యల్ని చూడొచ్చు అని. అది ఎలా సాధ్యం అని అడిగారు ఆయన అనుచరులు. ప్రతిక్షణం నేను అనే భావం మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు, గమనిస్తూ తిరస్కరించడమే మార్గం అని ఆయన సమాధానం. కృష్ణాజీగారు సందేహాలకు సమాధానాలు ఇచ్చే విధానం కాని కనుక్కునే మార్గం కాని చాలాసార్లు ఇలాగే ఉంటుంది అని ఆయన బోధనలను లోతుగా అధ్యయనం చేసిన వాళ్లు అంగీకరించే వాస్తవం. ఇంతటి విలక్షణ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 20వ భాగం ఈరోజు. గత 19 భాగాల్లో ఆయన 60 సంవత్సరాలు వయసొచ్చేదాకా అంటే 1955 దాకా ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. ముందుకి కొనసాగడానికి మనం గుర్తుంచుకోవాల్సిన క్రిందటి భాగాల్లోని అంశాలు ఏమిటంటే, దశాబ్దాలుగా సన్నిహితంగా ఉంటున్న కృష్ణమూర్తిగారు రాజగోపాల్ రోజలిండ్ దంపతుల మధ్య అపార్థాలు. కృష్ణమూర్తిగారు తమ పరిధుల్లోనుంచి దాటిపోతున్నారు అనేది రాజగోపాల్ రోజలిండ్ దంపతుల అనుమానం అయితే, రాజగోపాల్ రోజలిండ్ వాళ్ళిద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి సరిపడడం లేదు. వ్యక్తిగత సమస్యల వల్ల సఖ్యంగా లేరు. మనం చెప్పుకున్న ఇంకొక విషయం ఏమిటంటే, కృష్ణమూర్తి గారు మాతృ సమానురాలిగా ప్రేమిస్తున్న ఎమిలీ లూటెన్స్ రాసే పుస్తకంలో తన గురించి, తన తమ్ముడు నిత్య గురించి రాస్తున్న భాగాలకు కృష్ణమూర్తి గారు అభ్యంతరం చెప్పి ఆ పుస్తకం ప్రచురణ ఆపేయమని చెప్పారు అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ప్రస్తుతానికి మన కథనం 1955 మొదట్లో ఉంది. కృష్ణమూర్తిగారి వయసు 60వ సంవత్సరం నడుస్తోంది. టైం లైన్లో కథనాన్ని ముందుకు తీసుకెళ్లబోయే ముందు మరికొన్ని విషయాలు చెప్తానండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే గత 3-4 భాగాల్లో చాలామంది కొత్త వ్యక్తులు కృష్ణమూర్తిగారి జీవన ప్రయాణంలో కలిశారు, ఆయనతో కలిసి నడుస్తున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇలా కృష్ణమూర్తిగారికి పరిచయమై ఆయన ప్రయాణంలో భాగమైన వాళ్లు చాలామంది, చాలామంది అంటే చాలామంది ఉన్నారు. వాళ్లల్లో మన కథనానికి అవసరమైన కొంతమందిని మాత్రమే పరిచయం చేస్తున్నాను అని కూడా చెప్పాను. ఈ సందర్భంలో సుమారుగా ఆ సంవత్సరాల్లోనే కృష్ణమూర్తిగారికి పరిచయమై ఆయన ప్రయాణాల్లో ప్రముఖ పాత్ర పోషించిన మరొక 2 మహిళల్ని పరిచయం చేస్తాను. క్రిందటి భాగాల్లో ప్రస్తావించుకున్న పుప్పుల్ జయకర్, నందిని మెహతాల కథనం సరళంగా ఉండడానికని ఈ 2 ప్రసక్తి అప్పుడు తీసుకురాలేదు, ఇప్పుడు తెలుసుకుందాం. వీరిలో మొదటివారు సునంద పట్వర్ధన్. కృష్ణమూర్తిగారికి పుప్పుల్ జయకర్, నందిని మెహతాలు పరిచయమైన 1947 చివరి రోజుల్లోనే సునంద కూడా కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి మద్రాసు వచ్చారు. అప్పటికి ఆమె వయసు 25 సంవత్సరాలు, ఇంకా వివాహం కాలేదు. చాలా తెలివిగలమ్మాయి. లా చదువుతూ ఫారిన్ సర్వీసెస్ పరీక్షల కోసమని సిద్ధమవుతున్నారు. తమిళ సంప్రదాయ కుటుంబానికి చెందిన సునంద తండ్రి థియోసాఫికల్ సొసైటీ అభిమాని. ఆ పరిచయంతో కృష్ణమూర్తిగారికి అభిమానిగా మారాడు ఆయన. ఆ విధంగా తండ్రితో కలిసి కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి వెళ్లి ఆయన ప్రసంగాల పట్ల ఆకర్షితురాలయ్యింది సునంద. బృంద సమావేశాలు పూర్తయ్యాక కూడా ఆయనతో సంభాషిస్తూ ఉండిపోయేది. ఆయన బూట్లు పాలిష్ చేసుకునేటప్పుడు, నిశ్శబ్దంగా ఉత్తరాలు రాస్తున్నప్పుడు ఆయననే గమనిస్తూ మౌనంగా ఉండేది. భవిష్యత్ కలల గురించి, వ్యక్తిగత సమస్యల గురించి స్వేచ్ఛగా ఆయనతో చర్చిస్తూ ఉండేది సునంద. కృష్ణమూర్తిగారు జీవితంలో స్థిరపడడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఇప్పటిదాకా మద్రాసుకే పరిమితమైపోయిన నీ జీవితం బావిలో కప్పలాగా ఉంది, నువ్వు ప్రపంచాన్ని చూడాలి, అవగాహన చేసుకోవాలి, నేను ప్రసంగాలనివ్వడానికి బొంబాయి, బెంగుళూరు, పూనా వెళ్తున్నాను, నువ్వు కూడా ఆ సమావేశాలకు హాజరుకా అని ఆహ్వానించారు. ఆయన చూపించిన ఆప్యాయత, వ్యక్తిగత శ్రద్ధకు ఆ భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోయారు సునంద. ఇతర నగరాల్లో ఆయన ప్రసంగాలకు హాజరై శ్రద్ధగా వినేవాళ్లు. కృష్ణమూర్తిగారి ప్రసంగాలు బెంగుళూరులో జరిగినప్పుడు ఒక యువ బృందం ఏర్పడింది. వాళ్లల్లో ఒక సభ్యురాలయ్యింది సునంద. బెంగుళూరు నుంచి వాళ్లు వెళ్లిపోబోయే ముందు కృష్ణమూర్తిగారు సునందకు 400 రూపాయల నగదు, ఒక శాలువా బహుమతిగా ఇచ్చారు. ఇది బహుమతి కాదు, నువ్వు ఇంటి పరిమితుల్ని దాటి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టాలి అని సూచించే లాంఛనప్రాయమైన ఆశీర్వాదం అన్నారాయన. కృష్ణమూర్తిగారు ఎవరికైనా అలా వస్తువులు అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ బహుమతిగా ఇవ్వడం అదే మొదటిసారి అని రాశారు పుప్పుల్ జయకర్. అలా ఢిల్లీలో ఆయన ప్రసంగాలకు హాజరైనప్పుడు అక్కడ పమా పట్వర్ధన్ అనే యువకుడితో పరిచయమైంది సునందగారికి. పమా పట్వర్ధన్ అన్నయ్యలు రావు సాహెబ్ పట్వర్ధన్, అచ్యుత్ పట్వర్ధన్ వాళ్ళిద్దరూ అప్పటిదాకా అంటే 1948 ప్రాంతాల దాకా భారతదేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. స్వాతంత్ర్యం వచ్చాక రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లీ కృష్ణమూర్తిగారి అభిమానులయ్యారు. అన్నయ్యలతో కలిసి కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు హాజరైన పమా పట్వర్ధన్ ఆ సమావేశాలకు వస్తున్న సునందను చూసి ఇష్టపడ్డారు. వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. కృష్ణమూర్తి గారికి చెప్తే ఆయన ఆశీర్వాదాలు అందిస్తున్నాను అన్నారు. ఆ తరువాత రోజుల్లో భార్యాభర్తలిద్దరూ కృష్ణమూర్తిగారి అనుచరులుగానే జీవితాంతం కొనసాగారు. కృష్ణమూర్తిగారి జీవితంలో సునంద పట్వర్ధన్ ప్రత్యేక స్థానం ఏమిటంటే, సుమారు 1950 ప్రాంతాలలో ప్రారంభించి ఆయన చనిపోయే 1986 దాకా ఆయనకు ఇండియాలో వ్యక్తిగత కార్యదర్శిగా అంటే పర్సనల్ సెక్రటరీగా పనిచేశారు. తన విధుల్లో భాగంగా ఆమె పోషించిన కీలకమైన పాత్ర కృష్ణమూర్తిగారి ప్రసంగాలను వింటూ షార్ట్ హ్యాండ్లో రాసుకోవడం, వాటిని టైప్ చేసి ఆయనతో కూర్చుని పొరపాట్లు సరిదిద్ది వాటిని భద్రపరచడం. కృష్ణమూర్తిగారు ఇండియాలో లేనప్పుడు సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేవారు సునంద, ఆమె భర్త. సునంద కొన్నాళ్లు పూనాలో లెక్చరర్గా కూడా పనిచేశారు. ఆమె భర్త పమా పట్వర్ధన్ కూడా తర్వాత రోజుల్లో భారతదేశంలో కృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యకలాపాల్లో కీలకమైన పాత్ర పోషించారు. ఓ 25 తర్వాత కృష్ణమూర్తిగారికి రాజగోపాల్కు మధ్య వివాదాలు తీవ్రతరమైనప్పుడు ఈ సునంద పట్వర్ధన్ దంపతులే మద్రాసులోని వసంత విహార్ భవనానికి రక్షణగా నిలిచారు. ఇలా సునంద, పుప్పుల్, నందిని మొదలైన వారు పరిచయమైన కొద్ది నెలలకే రాజగోపాల్ కృష్ణమూర్తిగార్ల మధ్యలో వివాదాలకు బీజం పడింది. తరువాతి సంవత్సరాల్లో రాజగోపాల్ మీద ఆధారపడకుండా కృష్ణమూర్తిగారు సొంతంగా నిలదొక్కుకోవడానికి ఈ కొత్త పరిచయాలన్నీ ఆయనకు భారతదేశంలో రక్షణ కవచంలాగా నిలిచాయి. కృష్ణమూర్తిగారి జీవితానికి సంబంధించిన ఎన్నో వ్యక్తిగత అంశాలను పదిలపరచడంలో సునంద పట్వర్ధన్ కీలకమైన పాత్ర పోషించారు. ఆమె జీవిత చరమాంకంలో ఏ విషన్ ఆఫ్ ది సేక్రెడ్ మై పర్సనల్ జర్నీ విత్ కృష్ణమూర్తి అని చిన్న పుస్తకం కూడా రాశారు ఆమె. ఇట్లా 1950 తర్వాత కృష్ణమూర్తిగారు భారతదేశంలో పర్యటించినప్పుడు సునంద పట్వర్ధన్ సెక్రటరీగా, పుప్పుల్ నందినీలు ఆయనకు వ్యక్తిగత సహాయకులుగా, క్రిందటి భాగాల్లో చెప్పిన తపస్ అనే బెంగాలీ యువతి ఆయన వార్డ్రోబ్ ఇన్ఛార్జిగా ఆయన ఏ నగరానికి వెళ్లినా తోడుండేవాళ్లు. రాజగోపాల్ పూర్తిగా తెగతెంపులు చేసుకున్నాక మాధవాచారి అనే రిటైర్డ్ ఉద్యోగి కృష్ణమూర్తిగారి పర్యటనలను భారతదేశంలో సమన్వయం చేస్తుండేవాడు. ఈ విధంగా జీవితాంతం కృష్ణమూర్తిగారు ఏ దేశంలో ఉంటే అక్కడ ఆయన చుట్టూ ఒక పటిష్టమైన వ్యవస్థ ఉండేది. అదంతా కూడా స్వచ్ఛందంగా ఏర్పడింది. మరిన్ని విశేషాలు టైమ్లైన్లో తెలుసుకుందాం. ఈ సందర్భంలో మరొక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆమె కృష్ణమూర్తిగారి యూరోప్ పర్యటనల్లో ఆయనకు అత్యంత సహాయకారిగా కొనసాగిన వాండా స్కారావెల్లి. ఒకనొక సందర్భంలో కృష్ణమూర్తిగారే స్వయంగా అన్నారు, వాండా చూపే ఔదార్యం, మద్దతు లేకపోతే యూరోప్లో పూర్తిగా దిక్కుతోచనివాడిని అయ్యేవాడిని అని. వాండా స్కారావెల్లిది చాలా ఆసక్తికరమైన జీవన ప్రయాణం. ఆమె నేపథ్యం ఏమిటంటే, ఇటలీలోని ఫ్లారెన్స్ నగరానికి చెందిన ఆల్బర్టో పసిగ్లి కుమార్తె, అంటే పెళ్లి కాకముందు వాండా పసిగ్లి. వాళ్లది తరతరాలుగా సంపన్న కుటుంబం. వాండా తండ్రి కళాపోషకుడు కూడా. ఫ్లారెన్స్కు కానీ రోమ్కి కానీ ఏ కళాకారుడు వచ్చినా వాళ్ల ఆతిథ్యం స్వీకరించాల్సిందే. అట్లా 1937 కృష్ణమూర్తిగారు రోమ్కి వెళ్లినప్పుడు ఆల్బర్టో కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అప్పటికీ వాండాకి ఇంకా వివాహం కాలేదు. మొదటి పరిచయంలోనే కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు వాళ్లు అభిమానులైపోయారు. వాళ్లకి ఫ్లారెన్స్ నగరానికి దగ్గర్లోని ఫైసోల్ అనే ఊళ్ళో పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడి ఫామ్ హౌస్ పేరు ఇల్ లెసియో. ద్రాక్షతోటలు, ఆలివ్ చెట్లు, అందమైన సైప్రస్ వృక్షాలతో అద్భుతమైన ప్రశాంతమైన విశాలమైన తోట అది. మొదటిసారి పరిచయమైనప్పుడే ఆ ఫామ్స్ హౌస్కి తీసుకెళ్లారు కృష్ణమూర్తిని, అప్పటికీ ఆయన వెంట ఉన్న రాజగోపాల్ని. ఆ తరువాత 1940 వాండాకి రోమ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ అధ్యాపకుడైన మార్కస్ స్కారావెల్లితో వివాహమైంది. అప్పుడు ఆమె వాండా స్కారావెల్లి అయ్యిందన్నమాట. రెండో ప్రపంచ యుద్ధ వాతావరణం వల్ల 9 ఏళ్లపాటు కృష్ణమూర్తి గారు అమెరికాకే పరిమితమైపోయారు కదా. మళ్లీ ఆయన పర్యటనలు ప్రారంభించాక, అంటే 1947-48 నుంచి ఎప్పుడు యూరోప్ వెళ్లినా తప్పనిసరిగా ఇటలీ వెళ్లడం, వాండా గృహంలో ఆతిథ్యం స్వీకరించడం, వాళ్ల ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకోవడం ఒక సంప్రదాయంలాగా మారిపోయింది. అదే జీవితాంతం కొనసాగింది కూడా. చాలాసార్లు ఆ ఫామ్ హౌస్లోనే ప్రత్యేక ఆహ్వానితుల కోసమని వాండా కృష్ణమూర్తిగారి ప్రసంగాలు ఏర్పాటు చేసేది. ఇది మన కథనం నడుస్తున్న 1955కి కృష్ణమూర్తిగారికి యూరోప్లో ఇటలీలో దొరికిన అత్యంత సంపన్న కుటుంబాల ఆతిథ్యం. తరువాతి సంవత్సరాల్లో కూడా కృష్ణమూర్తిగారి పర్యటనలకు ఆర్థిక సహాయం చేసింది స్విట్జర్లాండ్లో కృష్ణమూర్తిగారి కోసం విశాలమైన ఇల్లు కూడా ఏర్పాటు చేసింది వాండా స్కారావెల్లి. ఇంకా వివరాలు టైమ్ లైన్లో వస్తాయి. ఈ విధంగా యూరోప్లో కూడా కృష్ణమూర్తిగారికి ఒక రక్షణ వ్యవస్థ ఏర్పడ్డం మొదలయ్యింది. ఈ వాండా స్కారావెల్లి గురించి ఇంకొక ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటేనండి, ఇటలీలో యోగాభ్యాసాన్ని మొదటిసారి నేర్చుకున్నది, ప్రచారం చేసింది వాండానే. దానికి కూడా కృష్ణమూర్తిగారే కారణం. వాండా వాళ్ల ఇల్లు కళాకారులకు ఎప్పుడూ స్వాగతం పలికేది అని తెలుసుకున్నాం కదా. వాళ్లల్లో ఇంకొక ఆయన 20వ శతాబ్దపు ప్రపంచ ప్రసిద్ధ వయోలిన్ కళాకారుడు యహూది మెనుహిమ్. ఆయనకు భారతీయ యోగా గురించి తెలుసు. కృష్ణమూర్తిగారు ఎలానూ ధ్యానంలో నిష్ణాతులు. వాళ్ల సలహా మీద వాండా యోగా నేర్చుకోవడానికి నిశ్చయించుకుంది తన 50 సంవత్సరాల వయసులో, అంటే సుమారుగా 1958-59 ప్రాంతాల్లో. ఆ రోజుల్లో భారతదేశంలో ప్రఖ్యాత యోగా గురువు తిరుమలై కృష్ణమాచార్య కృష్ణమూర్తిగారి అభిమానుల ద్వారా ఆయనను సంప్రదించింది వాండా. స్విట్జర్లాండ్ వచ్చి తనకు యోగా నేర్పమని. అప్పటికీ ఆ కృష్ణమాచార్య గారు ప్రయాణం చేసే స్థితిలో లేకపోవడం వల్ల వాళ్లబ్బాయి టీకేవి దేశికాచార్ మరొక శిష్యుడు బీకేఎస్ అయ్యంగార్లను స్విట్జర్లాండ్ పంపించాడు. వాళ్ల శిక్షణలో వాండా యోగా నేర్చుకుంది 2 నెలల పాటు. 50 ఏళ్ల వయసులో ప్రారంభించినప్పటికీ అత్యంత కష్టమైన ఆసనాల్ని కూడా అతి సునాయాసంగా నేర్చుకుని కొనసాగించింది వాండా. ఇండియా నుంచి వచ్చిన ఆ గురువులు వెళ్లిపోయాక కూడా తనంతట తానుగా యోగాభ్యాసంలో కఠినమైన దశలను కూడా అధిగమించి తన సొంత పంథాలో యోగా శిక్షణ కూడా కొనసాగించింది. నాన్ లీనియర్ యోగాలో వాండాది ఒక ప్రత్యేకమైన శైలి. 91 సంవత్సరాలు జీవించిన వాండా రాసిన అవేకనింగ్ ఆఫ్ స్పైన్ అనే పుస్తకం ఇప్పటికూడా యోగాభ్యాసం చేసేవాళ్లకి ప్రామాణికమైన పుస్తకం. ఇది కృష్ణమూర్తిగారికి యూరోప్లో పెద్ద అండగా నిలిచిన వాండా స్కారావెల్లిలోని ఇంకొక కోణం. కృష్ణమూర్తిగారు తన పేపర్స్లో కూడా వాండా యోగాభ్యాసం గురించిన ప్రసక్తి ఉంది. మీరు ఇంటర్నెట్లో వాండా స్కారావెల్లి అని సెర్చ్ చేస్తే కృష్ణమూర్తిగారితో ఆమె పరిచయం కంటే కూడా ఆమె అభ్యసించిన, శిక్షణనిచ్చిన యోగా గురించే ఎక్కువ సమాచారం వస్తుంది. అదండి కృష్ణమూర్తిగారి జీవితపు మలి దశాబ్దాల్లో కీలకమైన పాత్ర పోషించిన మరొక మహిళ వాండా స్కారావెల్లి గురించిన తొలి పరిచయం. ఈ వాండా ఇంతకుముందే చెప్పిన సునంద పట్వర్ధన్ పేర్లు కూడా రాబోయే కథనంలో తరచూ ప్రస్తావనకొస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడు మనం ప్రధాన కథనాన్ని 1955 నుంచి ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ్నుంచి మరొక 20 ఏళ్లపాటు కృష్ణమూర్తిగారి జీవనరేఖల్లో ఎక్కువగా కనిపించేది వినిపించేది రాజగోపాల్ రోజులిండ్లతో విభేదాలు, తరచూ ఆయన అనారోగ్యం, మరికొన్ని కీలకమైన కొత్త పరిచయాలు, ప్రముఖులతో సమావేశాలు. వివరాల్లోకి వెళదాం. అంతకుముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: ఆర్ యు ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్? డు యు నో హౌ టు ఇంక్రీజ్ యువర్ వెల్త్? హాయ్, దిస్ ఇస్ సత్య దాసరి. ఐ హెల్ప్ క్లయింట్స్ టు బిల్డ్ వెల్త్ లెవరేజింగ్ టాక్స్ స్ట్రాటజీస్. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: Family to kalsi, baiti ki dinner ki velte, manaki kavalsindi enti? Chakkani ambience, lots of varieties, fresh ga chesina tasty food and excellent customer service. Ide mantra ni follow avutunna restaurant, Mantra India.
4: Mantra India.
3: 288 Castro Street in downtown Mountain View. 70 plus mouth-watering dishes, clay oven kebabs, elaborate brunch, happy hour specials, dinner buffet, full service bar, catering services and lot more. Speciality chefs serving special dishes every single day. For more details visit mantraindiausa.com. Mantra India.
4: Mantra India.
5: Bay Area, get ready for Swadesh, Indian Independence Day celebrations on August 15th in San Jose. Witness historic multinational free parade in the streets of downtown San Jose, celebrating 80 years of India and 250 years of USA. Enjoy the day-night mela from 2 p.m. to 10 p.m. at Cesar de Chavez Park, San Jose with flag hoisting, cultural programs, street food festival, shopping, kids activities and more. Brought to you by AI. IA and Bolly 92.3 FM. For details, booths and sponsorships, visit AIAevents.org. Grand sponsor, Sanjeev Gupta CPA. Platinum sponsor, Realtor Lavanya Duvi. Travel partner, Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors, Apex Consulting Services, Kavya Foods and My Pursue.
6: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagaraj Annaya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
7: I'm Nagaraj Annaya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days. And I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
6: Don't just buy a home, plan your future. Call Nagaraj Annaya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
8: విరిజల్లు శ్రోతలు, వెన్నెల కార్యక్రమంలో ప్రముఖ తత్వవేత్త జిట్టు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 20వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధ భాగంలో 1950ల నుంచి కృష్ణమూర్తి గారి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన భారతదేశంలోని సునంద పట్వర్ధన్, ఇటలీలోని వాండాస్ కారావెల్లీల గురించిన పరిచయం తెలుసుకున్నాం. ఇప్పుడు 1955 నుంచి కృష్ణమూర్తి గారి జీవితంలో జరిగిన మరికొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. 1955 చివర్లో కృష్ణమూర్తిగారు రాజగోపాల్ కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ రాజగోపాల్ కృష్ణార్జీని పూర్తిగా వదిలిపెట్టలేదు. ఆస్ట్రేలియా ప్రసంగాలు పూర్తయ్యాక ఇండియా వెళ్లాలి అనేది వాళ్ల మొట్టమొదటి ప్రణాళిక. అయితే రాజగోపాల్ మాత్రం తన మనసు మార్చుకుని అమెరికా వెళ్ళిపోతాను అన్నాడు. ఈ విషయం తెలిసిన అమెరికాలోని రోజలండ్ ఆస్ట్రేలియా వచ్చి కృష్ణమూర్తి గారిని కలుసుకుంది ఇండియా ప్రయాణంలో ఆయనకు తోడుగా ఉండడానికి. అది కృష్ణాజీ మీద ఆమెకు ఇంకా కొనసాగుతున్న అభిమానం కావచ్చు, లేదా ఇండియాలో కృష్ణమూర్తి గారి కొత్త స్నేహ బృందాన్ని చూద్దాము అనే కుతూహలం కావచ్చు. కృష్ణమూర్తి గారు రోజలండ్ ఆస్ట్రేలియా నుంచి వారణాసి మీదుగా మద్రాసు చేరుకున్నారు 1955 చివరికి. అక్కడ్నుంచి 4-5 నెలల పాటు కృష్ణమూర్తి గారితోనే కలిసి ప్రయాణించింది రోజలండ్ భారతదేశంలో. ఇండియాలో ఆయనకు సెక్రటరీగా పనిచేస్తున్న సునంద పట్వర్ధన్ అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది రోజలండ్కి. చాలా సంవత్సరాల తర్వాత రోజలండ్ ఇండియా రావడం 1955. దివ్యజ్ఞాన సమాజం రోజుల్లో ఆమెకు పరిచయమై ఇంకా కృష్ణమూర్తి గారితోనే కొనసాగుతున్న బొంబాయి మద్రాసుల్లోని మిత్రుల్ని కలుసుకుంది ఆమె. అయితే రాజగోపాల్ ప్రవర్తనలాగానే కృష్ణమూర్తి గారు తాను ఇద్దరే ఉన్నప్పుడు ఆయనతో వాదనల్లోకి దిగేది రోజులెండ్. మీరు మారిపోయారు, కారణం చెప్పండి అంటూ సహజంగానే కృష్ణమూర్తిగారు మౌనంగా ఉండేవాళ్లు. ఆయన మాట్లాడకపోవడం రోజులెండ్కి మరింత చిరాకు తెప్పించేది. వాళ్ల గదిలో నుంచి రోజులెండ్ గొంతు మాత్రమే బయట వాళ్లకు వినిపించేది. ఈ సందర్భాల గురించి కృష్ణమూర్తిగారు తర్వాత రోజుల్లో పుప్పుల్ జయకర్తో చెప్పారట. ఆమె ఎంత అరిచినా ఏమన్నా నేను ప్రతిస్పందించేవాడిని కాదు, కేవలం పరిశీలిస్తూ ఉండిపోయేవాడిని. నో రియాక్షన్, జస్ట్ అబ్జర్వేషన్. ఆమెది ప్రత్యర్థి లేని పోరాటం అయ్యేది, ద అదర్ ఈజ్ వ్యానిష్డ్ అని. కృష్ణమూర్తిగారు ఎవరి ప్రభావంతో తమ పట్టులో నుంచి జారిపోతున్నారో తెలుసుకోవాలని రోజులెండ్ పట్టుదల. బొంబాయి ప్రయాణంలో పుప్పుల్ జయకర్ నందిని మెహతాలను చూసింది, కాని దగ్గర కాలేకపోయింది. వాళ్ల పరిచయం నుంచి కృష్ణమూర్తిగారు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు అని రోజులెండ్ అనుమానం. కృష్ణమూర్తిగారిని బలవంతం మీద అజంతా ఎల్లోరా గుహల పర్యటనలకు తీసుకెళ్లింది. మొత్తానికి ఈ విధంగా 4-5 నెలల పాటు కృష్ణమూర్తిగారితో వాదించి ఒక విధంగా ఆయనను వేధించి 1956 ఏప్రిల్ ప్రాంతాల్లో అమెరికా వెళ్లిపోయింది రోజులెండ్. అప్పట్నుంచి కృష్ణమూర్తిగారు మరొక 4 ఏళ్లపాటు అమెరికా వెళ్లలేదు. సంవత్సరంలో సగభాగం యూరోప్లో, మిగతా సగభాగం ఇండియాలో ఉండేవాళ్లు. ఆ సంవత్సరాల్లో రాజగోపాల్ అప్పుడప్పుడు అమెరికా నుంచి వచ్చి ఇండియాలో కానీ యూరోప్లో కానీ కృష్ణాజీని కలుసుకుంటూ ఉండేవాడు. ఇంకా తరువాతి అంశం. 1956 ప్రాంతాల్లో కృష్ణమూర్తిగారితో భారతదేశంలో ఇద్దరు ప్రముఖులు సమావేశమవడం గురించి తెలుసుకుందాం. వారిలో ఒకరు అప్పటి టిబెట్ ప్రధాన పాలకుడు 14వ దలైలామా తెన్జిన్ గ్యాట్సో. బహుశా ఆ రోజుల్లో కృష్ణమూర్తిగారిని కలుసుకుని ఇంకా జీవించి ఉన్న ప్రముఖుడు ఈయన ఒక్కరేనేమో. ప్రస్తుతం దలైలామా వయసు 91 సంవత్సరాలు. 1956 డిసెంబర్లో కృష్ణమూర్తిగారిని కలుసుకునే సమయానికి ఆయన వయసు 21 సంవత్సరాలు. అప్పట్లో టిబెట్ అంతటికీ ఆయనే ప్రభువు. టిబెట్లోని చాలా తక్కువ మందికి దర్శనమిచ్చేవాడు. 1956 డిసెంబర్లో భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కార్యక్రమాలన్నీ సాహిబ్ పంత్ అనే ఆయన చూస్తుండేవాడు. ఈ సాహిబ్ పంత్కి కృష్ణాజీగారు మంచి పరిచయం. దలైలామా మద్రాసులో రాజ్భవన్లో విడిది చేసినప్పుడు ఆ సమయానికి కృష్ణమూర్తిగారు కూడా మద్రాసులోని తన అధికార భవనం వసంత విహార్లో ఉన్నారు. కృష్ణమూర్తిగారిని కలుసుకుంటే బావుంటుంది అని సాహిబ్ పంత్ దలైలామాకి చెప్పారు. కాని దలైలామా పర్యటన అంటే అత్యంత భద్రతా వలయం మధ్యలో సాగుతుంది. ఆయన ఎప్పుడు ఎక్కడికెళ్లాలి అనేది చాలా ముందుగానే నిర్ణయించబడుతుంది. పైగా బయటకు వెళ్లాలంటే మందీ మార్బలం ఉండాలి, కఠినమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. అన్నింటినీ కాదని ఆ 21 ఏళ్ల దలైలామా స్వయంగా వసంత విహార్కి వెళ్లారు. దలైలామా కృష్ణమూర్తి వాళ్ళిద్దరి కలయిక అత్యంత ఉద్విగ్న భరితమైన సన్నివేశం. 61 సంవత్సరాల అవిశ్రాంత ప్రసంగకర్తను చూడడానికి 21 సంవత్సరాల ప్రతిష్టాత్మక దలైలామా స్వయంగా వెళ్లడం ఎవ్వరూ నమ్మలేని నిజం. కృష్ణమూర్తిగారు అందర్నీ ఆహ్వానించినట్లే దలైలామాని కూడా ఆహ్వానించారు. ప్రత్యేకమైన ఉద్వేగం, ఎగ్జైట్మెంట్ ఇలాంటివేమీ లేవు కృష్ణాజీ ముఖంలో. కృష్ణాజీకి దలైలామా వేసిన మొదటి ప్రశ్న, సర్ వాట్ డు యూ బిలీవ్ ఇన్, మీరు దేనిని విశ్వసిస్తారు అని. ఆ ప్రశ్నకు సమాధానం దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య ఏకవాక్య సంభాషణలే కొనసాగాయట. సమావేశం ముగిశాక రాజభవన్కి వెళ్లేటప్పుడు దలైలామా అన్న మాటలు, గొప్ప ఆత్మ, గొప్ప అనుభవం అని. మరోసారి మిమ్మల్ని కలుస్తాను అన్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళా కలుసుకున్న దాఖలాలు లేవు. ఇంకా దలైలామా కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి కొద్ది సంవత్సరాల క్రిందటే ఆయన్ను కలుసుకున్న మరొక ప్రముఖ వ్యక్తి, అనేక మంది భక్తులు ఆమెను దుర్గామాతకు ప్రతిరూపంగా భావించే ఆనందమయీ మాత. ఆమె ఢిల్లీ పర్యటనలో ఉండగా కృష్ణమూర్తి గారిని కలుసుకోవడానికి ఆయన ఉన్న బంగళాకి వచ్చారు. ఆమె గృహస్థుల ఇళ్లలోకి ప్రవేశించరు కాబట్టి వాళ్ల సమావేశానికి ఆ బంగళా గార్డెన్ వేదిక అయ్యింది. ఆనందమయీ మా ఆంగ్లంలో మాట్లాడలేరు. కృష్ణమూర్తి గారికి ఆంగ్లం తప్ప ఇంకా ఏ ఇతర భారతీయ భాష రాదు, తెలుగు ఎప్పుడో మర్చిపోయారు. అనువాదకుడి సహాయంతో మాతా ఆనందమయీ కృష్ణమూర్తిగార్ల మధ్య సంభాషణ కొనసాగింది. ఆయన్ను కలుసుకోవడానికి చాలా సంవత్సరాల క్రిందటే ఆయన ఫోటో చూశాను అని చెప్పారామె. ఆనందమయ్య ప్రశ్న, గురువులకే గురువైన మీరు అసలు గురువే లేడని ఎందుకంటారు అని. ప్రజలు గురువుని ఊతకర్రలాగా వాడుకుంటారు అన్నారు కృష్ణాజీ. మీ మాటలు వినడానికి ఇంతమంది వస్తున్నారు అంటే మీరు గురువే కదా అన్నారు ఆనందమయ్య. సమాధానం చెప్పకుండా ఆమె చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకున్నారు అంతే. సరిగ్గా అదే సమయంలో అక్కడికొచ్చిన సందర్శకులు ఆనందమయీ కాళ్లకు మొక్కడం మొదలుపెట్టారు. ఆమె వాళ్ల నమస్కారాలను స్వీకరించారు. కాని కృష్ణాజీకి అది ఇబ్బందిగా అనిపించింది. ఎవరైనా తన కాళ్లమీద పడడాన్ని ఆయన ఒప్పుకునేవాళ్లు కాదు. ఎవరైనా బలవంతంగా తన కాళ్లకు నమస్కరిస్తే వాళ్ల కాళ్లకు ఆయన ప్రతి నమస్కారం చేసేవాళ్లు. ఆమె వెళ్లిపోయాక కృష్ణాజీ ఆమె గురించి ఎంతో ఆత్మీయంగా అభిమానంతో మాట్లాడారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలు తక్కువే కాని మౌనంగానే లోతైన భావప్రసారం జరిగింది అన్నారాయన. ఇంకా 1956లోనే కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికొచ్చిన మరొక మహిళ గురించిన ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. ఆమె పేరు విమలా ఠక్కర్. విద్యాధికురాలు, చిన్నప్పటినుంచి మతగ్రంథాలన్నీ చదివింది, తరువాత సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రవేశించి వినోబాభావే శిష్యురాలిగా ఆయనతో కలిసి భూదాన ఉద్యమాల్లో పాల్గొంది. కృష్ణాజీని కలుసుకోవడానికి వచ్చేసరికి ఈ విమలా ఠక్కర్ వయస్సు 30 సంవత్సరాలు ఉండొచ్చు. అవివాహితురాలు. తాను ఏదో సాధించడానికే ఉన్నాను అని ఆమె ఆత్మవిశ్వాసం. ఆమెతో కాసేపు మాట్లాడాక కృష్ణాజీకి అర్థమైంది ఆమెకు సెల్ఫ్ ఇమేజ్ ఎక్కువగా ఉంది అని. సత్యశోధనకు శంకరాచార్య, శ్రీకృష్ణుడు, గాంధీజీ, కృష్ణమూర్తి ఇలాంటి వాళ్లమీద ఆధారపడద్దు అన్నారు కృష్ణమూర్తి. విమలా ఠక్కర్ ఎదురు తిరిగి ప్రశ్నించింది. కృష్ణమూర్తిగారు సమాధానం చెప్పారు కాని ఆమె అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానానికి పొంతనలేదు అని ఆమెకు అర్థమయ్యింది. ఎదుటివాళ్ల ఆలోచనల్ని సవాల్ చేయడానికి కృష్ణాజీ అలా మాట్లాడేవాళ్లు. సంభాషణల మధ్యలో విమలా ఠక్కర్ తనకున్న ఒక అనారోగ్య సమస్యను కృష్ణాజీ దగ్గర ప్రస్తావించింది. ఆమెకు ఒక చెవిలో విపరీతమైన నొప్పిగా ఉంటోంది అప్పటికి. ఆమె చేస్తున్న యోగాభ్యాసం వల్ల అది వచ్చిందేమో అని ఆమె అనుమానం. అదేం కాదు, ముందుగా డాక్టర్కి చూపించుకో అని సలహా ఇచ్చారాయన. నిజంగానే డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆమె చెవి నొప్పిని తగ్గించారు కాని ఆ చెవి వినపడ్డం పూర్తిగా ఆగిపోయింది. అంటే ఆమె సగం బధిరురాలయ్యింది. మళ్లీ కృష్ణాజీని కలుసుకున్నప్పుడు ఈ తేడా గురించి చెప్పింది. అప్పుడు ఆయన అన్నారట, నాకు హీలింగ్ పవర్ ఉంది అని కొందరు అంటారు, దీన్ని గురించి ఎక్కువగా ఎవరి దగ్గర మాట్లాడను, నాకిష్టముండదు, మీరు సరే అంటే ప్రయత్నిస్తాను అని. విమలకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. కాని చుట్టుపక్కల వాళ్లు కృష్ణమూర్తిగారి శక్తిని తక్కువగా అంచనా వెయ్యొద్దు అన్నారు. సర్లే, ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది అనుకుంది విమల. కృష్ణమూర్తిగారు తన హీలింగ్ పవర్ని ప్రదర్శించడం ఎలా ఉండేదో పుప్పుల్ జయకర్ వివరంగా రాశారు. ఒక చెవి వినిపించని విమలను కుర్చీలో కూర్చోబెట్టేవాళ్లట. ఆయన వెనకాల నిల్చుని ఆమె తలమీద తన చేత్తో నిమిరి ఆ తర్వాత చేతుల్లో నుంచి ఏదో విసిరేసినట్లుగా చేసేవాళ్లు. అట్లా కాసేపు తన చేతులతో ఆమె శరీరంలోని వ్యాధిని తీసేసినట్లు చేశాక ఆయన చేతులు శుభ్రం చేసుకునేవాళ్లు. ఈ విధానం 5-6 రోజులు జరిగేది. మొత్తానికి ఈ ప్రయోగం తర్వాత విమల చెవి స్వల్పంగా వినిపించడం మొదలుపెట్టింది. అయితే మరికొన్నాళ్ల తర్వాత తనలో ఏవో మానసికమైన మార్పులు సంభవిస్తున్నాయి అని గమనించి మళ్లీ కృష్ణమూర్తిగారిని కలుసుకుంది విమలా ఠక్కర్. మీరు చేసిన హీలింగ్ ప్రాసెస్ వల్ల నాలో మానసిక గందరగోళం మొదలయింది, దీన్ని మీరే తగ్గించాలి అని. అమ్మా, నేను చేసిన హీలింగ్కి నీకొచ్చిన మానసిక సమస్యలకు సంబంధం లేదు, ముందు నిన్ను నువ్వు విశ్వసించడం నేర్చుకో అన్నారు. కానీ ఆమె వినలేదు. కృష్ణమూర్తిగారు నేను ఇంకేం చెయ్యలేను అనేసరికి ఇంకా ఆయన్ను కలుసుకోవడం మానేసింది విమలా టక్కర్. సహజంగానే ఈ ఉదంతాన్ని తన కోణంలో అందరికీ చెప్తూ ఉండేది. ఇదండి ఈ విమలా టక్కర్ ఎపిసోడు. 1956లో మొదలయింది కానీ తర్వాత 3-4 ఏళ్లపాటు కొనసాగింది. ఇంకా తరువాతి అంశానికి వెళదాం. 1955-59 మధ్య ఆ 5 ఏళ్లలో కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల సమాహారం రాజగోపాల్తో వివాదాల్లో కొత్త పరిణామాలు. అవి ఎలా జరిగాయంటే, ఆ 5 ఏళ్లు కృష్ణమూర్తిగారు అమెరికా వెళ్లలేదని, రాజగోపాల్ కృష్ణమూర్తిగారిని యూరోప్లోనూ ఇండియాలోనూ కలుస్తుండేవాళ్లని చెప్పాను కదా. అట్లా 1956లో యూరోప్లో కృష్ణాజీని కలిసినప్పుడు కొన్ని పత్రాల మీద సంతకాలు పెట్టించుకున్నాడు రాజగోపాల్. అవేమిటంటే, అప్పటికీ కృష్ణమూర్తిగారి పుస్తకాల మీద ఆదాయం బాగానే వస్తోంది. ఆ పుస్తకాల ప్రచురణ అంతా కృష్ణమూర్తి రైటింగ్ ఇంక్ KWINC అనే సంస్థ తరఫున జరుగుతూ ఉండేది. దానిలో కృష్ణమూర్తిగారు, రాజగోపాల్ ప్రధాన ట్రస్టీలు. దీనికి సమాంతరంగా రాజగోపాల్ ఓహై స్టార్ ఇన్స్టిట్యూట్ అనే మరొక ట్రస్ట్ని స్థాపించాడు 1928 ప్రాంతాల్లో అమెరికాలో. దానికి రాజగోపాల్ ఒక్కడే ప్రధాన అధికారి, మరొక 4-5 ఆయనకు బాగా తెలిసిన వాళ్లు సభ్యులు. కృష్ణమూర్తిగారికి ఈ ఓహై స్టార్ ఇన్స్టిట్యూట్లో సభ్యత్వం లేదు. దాని గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇప్పుడు అంటే 1956లో KW ఇంక్ హాలెండ్ తరఫున ఉన్న ఆస్తులు హక్కులు అన్నింటినీ కూడా ఓహై స్టార్ ఇన్స్టిట్యూట్కి బదిలీ చేస్తున్నట్లుగా కృష్ణాజీతో సంతకం పెట్టించుకున్నారు రాజగోపాల్. సహజంగా వీటి అంతర్గత విషయాలు ఎక్కువగా కృష్ణమూర్తిగారు పట్టించుకునేవాళ్లు కాదు. అడిగినప్పటికీ రాజగోపాల్ స్పష్టంగా సమాధానాలు చెప్పేవాడు కాదు. దాన్ని అక్కడే వదిలేసేవారు కృష్ణాజీ. మొత్తానికి KWINC అప్పటికి కొనసాగింది, కానీ దానికి సంబంధించిన ఆస్తులు మాత్రం రాజగోపాల్ అధీనంలోని ఓహై స్టార్ ఇన్స్టిట్యూట్కి వెళ్లిపోయాయి. దీని ప్రభావం వెంటనే తెలియలేదు. ఎందుకంటే కృష్ణమూర్తిగారు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడుంటే అక్కడ రాజగోపాల్ డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. అందుకని తాను సంతకం చేసిన పత్ర ప్రభావం కృష్ణాజీకి అప్పటికి అంటే 1956కి తెలియలేదు. ఉపరితలానికి అంతా సజావుగానే ఉన్నట్లుంది. 1957 అంతటికి రాజగోపాల్ కృష్ణమూర్తిగారి ప్రసంగాల జాబితాని సిద్ధంచేసి ప్రపంచవ్యాప్తంగా పంపించాడు. దాని ప్రకారం కృష్ణమూర్తిగారు ప్రయాణించాలి, ప్రసంగించాలి. అయితే 1957 మార్చికి కృష్ణమూర్తిగారు రోమ్లోని వాండాస్ కారావెల్లి వాళ్ల ఫామ్ హౌస్లో ఒక ప్రసంగం ఇచ్చాక హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. అంతకు క్రిందటి సంవత్సరం ఇండియాలో చేసిన ప్రయాణాల ప్రభావం ఇప్పుడు చూపిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ప్రయాణాలు ప్రసంగాలు కష్టమనిపించి 1 సంవత్సరం పాటు అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తున్నాను అని ప్రకటించారు కృష్ణాజీ. మీరు చివరి నిమిషంలో ఇలా చేస్తే ఎట్లాగా, అందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి అని రాజగోపాల్ కృష్ణాజీ మీద విరుచుకుపడ్డాడు. ఎప్పటిలానే కృష్ణాజీ మౌనంగా ఉండిపోయారు. కృష్ణమూర్తిగారు రోమ్లో ఉండగానే 1957 మేలో వాండాస్ కారావెల్లి భర్త చనిపోయాడు. అప్పటికీ ఆమె వయసు 50 సంవత్సరాలు, మళ్లీ వివాహం చేసుకోలేదు. ఎలాగూ ప్రసంగాలన్నీ రద్దయ్యాయి అని విశ్రాంతి తీసుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్లారు ఒక అభిమాని ఆహ్వానం మీద. రాజగోపాల్ కూడా కృష్ణమూర్తిగారితో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లాడు. 1 నెల రోజుల పాటు జిస్టార్డ్ అనే ఊళ్ళో ఆ అభిమాని ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాక 1957 జూన్లో కృష్ణమూర్తి, రాజగోపాల్ ఇద్దరూ కలిసి స్విట్జర్లాండ్లోనే విల్లార్స్ అనే పర్వత ప్రాంతానికి వెళ్లారు. విశ్రాంతి కోసమనే, వేరే ప్రత్యేకమైన పనంటూ ఏమీ లేదు. ఆ ప్రాంతం కృష్ణమూర్తిగారికి చిరపరిచితమే. లోగడ చాలాసార్లు ఆ విల్లార్స్లో విశ్రాంతి తీసుకున్నారు కృష్ణమూర్తిగారు. అక్కడ హోటల్లో ఉండగానే రాజగోపాల్ కృష్ణాజీతో మరొకసారి గొడవ పడ్డాడు. కృష్ణమూర్తిగారిలోని అస్పష్టత రాజగోపాల్కి విసుగు కోపం తెప్పించడమే కాకుండా దాన్ని అలుసుగా తీసుకుని దాదాపు కృష్ణమూర్తిగారిని బెదిరించే స్థాయికి వెళ్లాడు రాజగోపాల్. "నేనింక మీకు ట్రావెల్ ఏజెంట్లాగా ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను, నెల రోజుల దాకా హోటల్ బిల్లు కట్టేసి వెళ్తున్నాను, ఆ తర్వాత మీరేం చేస్తారో మీ ఇష్టం" అని కృష్ణమూర్తిగారిని ఒంటరిగా వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు రాజగోపాల్. ఇప్పుడు రాజగోపాల్తోనూ అంతకుముందు రోజులిండితోనూ తలెత్తిన మనస్పర్ధల వల్ల కృష్ణమూర్తిగారు అమెరికా వెళ్లడాన్ని పదే పదే వాయిదా వేసుకున్నారు. కృష్ణమూర్తిగారు స్విట్జర్లాండ్ హోటల్లో ఒక్కళ్లే ఉన్నారు అన్న విషయం ఆయన సన్నిహితులు ఎవరికీ తెలియలేదు, ఆయన చెప్పలేదు కూడా. ప్రపంచవ్యాప్తంగా కృష్ణమూర్తిగారిని కలుసుకోవడానికి దలైలామాలాంటి స్థాయి వ్యక్తులు కూడా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు కృష్ణమూర్తిగారు స్విట్జర్లాండ్లో ఎవరికీ తెలియకుండా, ఆయన ఎవరికీ చెప్పకుండా ఒక హోటల్ గదికి పరిమితమైపోయారు. లండన్లో ఆయన ఆర్థిక వ్యవహారాలు చూసే డోరిస్ ప్రాట్ అనే ఆమెకు మాత్రం ఉత్తరం రాశారు చాలా రోజుల తర్వాత. అయితే ఎవరికీ చెప్పొద్దు అన్నారు. కృష్ణమూర్తిగారిని అలా వదిలేయడం ఇష్టం లేక స్విట్జర్లాండ్లో ఉన్న మరొక కృష్ణమూర్తిగారి అభిమానికి కబురు పంపించింది డోరిస్ ప్రాట్. ఆ అభిమాని వచ్చి ఒంటరిగా నిశ్శబ్దంగా ఏకాంతంలో ఉన్న కృష్ణమూర్తిగారిని తమ ఇంటికి తీసుకెళ్లారు. దేనికీ చెలించని కృష్ణాజీ ఈ అనుభవానికి కూడా ఏమాత్రం స్పందించలేదు. ఆ అభిమాని ఇంట్లోనే 1957 నవంబర్ దాకా ఉన్నారు. మళ్ళా ఏమనుకున్నాడో ఏమో కాని రాజగోపాల్ 1957 నవంబర్లో స్విట్జర్లాండ్ వచ్చాడు. ప్రతి సంవత్సరం శీతాకాలం ఇండియా వెళతారు కదా, ఈసారి కూడా రాజగోపాల్ కృష్ణమూర్తి ఇద్దరూ కలిసి 1957 డిసెంబర్కి మద్రాసు చేరుకున్నారు. బహుశా రాజగోపాల్ కృష్ణమూర్తిగారులో కలిసి చేసిన చిట్ట చివరి ప్రయాణం ఇదే. ఈసారి 1959 మధ్యదాకా మద్రాసులోనే ఉండిపోయారు కృష్ణాజీ. చిన్నప్పుడెప్పుడో 1912 మద్రాసు వదిలేశాక ఇంత సుదీర్ఘకాలం ఆయన మద్రాసుకి పరిమితమవ్వడం ఇదే మొదటిసారి. 1957 గలిచి 1958 వచ్చింది. ఆ సంవత్సరం కూడా చివరిదాకా ఆయన ప్రసంగాలేమీ లేవు, మద్రాసులోనే విశ్రాంతి తీసుకున్నారు. 1958 చివరిలో తన పాత ప్రస్తుత రాబోయే పుస్తకాలన్నింటి మీద పూర్తి హక్కులు రాజగోపాల్కి ఇచ్చేస్తూ ఒక నోటరీ పత్రం రాసి అమెరికా పంపించారు కృష్ణాజీ. ఈ పరిణామమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అప్పటికే 4 ఏళ్లుగా రాజగోపాల్తో సఖ్యత లేదు అని తెలిసి కూడా కృష్ణమూర్తిగారు ఎందుకలా తనంతట తాను హక్కులన్నింటినీ రాజగోపాల్కి ఇచ్చేశారో మిస్టరీగా ఉండిపోయింది. బహుశా లౌకిక బంధాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనుకున్నారేమో తెలీదు. మరి సుమారుగా ఆ రోజుల్లోనే కేడబ్ల్యూ ఇంక్ సంస్థ ట్రస్టీ పదవి నుంచి కూడా రాజీనామా చేశారు కృష్ణమూర్తిగారు. ఇంకా రాజగోపాల్కి కేడబ్ల్యూ ఇంక్ మీద పూర్తి అధికారం లభించింది. ఇది కూడా మిస్టరీనే. తెలిసి చేశారో నిరాశ నిస్పృహల్లో చేశారో గాని కృష్ణమూర్తిగారు చేసిన ఈ సర్వహక్కుల బదిలీ ఆ తరువాత జీవితాంతం న్యాయ వివాదాల్లోకి లాగింది ఆయన్నో ఆయన పరివారాన్ని కూడా. 1957 మొదట్లో ప్రసంగాలు ఆపేశారు అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రసంగాల్ని మళ్ళా 1958 చివరి నుంచి ప్రారంభించారు. 1958 గడిచి 1959 వచ్చింది. ఆ సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు శ్రీనగర్ వెళ్లారు కేవలం పర్యటన కోసమని. ఆయనతో పాటు పుప్పుల్ జైకర్ కూడా వెళ్లారు. ఆ పర్యటనలో ఆయన కాశ్మీర్లో ఉండగానే వినోబాభావే ప్రత్యేకంగా వచ్చి కృష్ణమూర్తిగారిని కలుసుకున్నారు. అక్కడుండగానే కృష్ణాజీ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. అత్యవసరంగా ఢిల్లీకి తరలించారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నారు డాక్టర్లు. జీవితంలో మొట్టమొదటిసారిగా యాంటీబయాటిక్స్ తీసుకున్నారు. అప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గినట్లు అనిపించినా మళ్లీ మళ్లీ తిరగబెట్టింది. ఇంతకుముందు అలవాటు లేని మందుల ప్రభావం వల్ల మరికొన్ని సమస్యలు తలెత్తాయి. కాళ్లు చచ్చుబడిపోయినట్లయింది కొన్ని రోజులు. వాటన్నింటికీ చికిత్సలు పూర్తయ్యాక 1959 చివరిలో రిషి వ్యాలీ తన స్కూలుకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాక కాస్త కోలుకున్నాను అనుకున్నారు. ఈయన అస్వస్థత గురించి తెలుసుకున్న అమెరికాలోని రోజ్లిండ్ ఉత్తరం రాసింది ఓహై వ్యాలీకి వచ్చేయమని. ఆమె అలా అడగడానికి ఒక కారణం అనారోగ్యంతో ఉన్న కృష్ణమూర్తి గారికి తాను సహాయం చేద్దామని, ఇంకొక కారణం అక్కడ తను డైరెక్టర్గా ఉన్న హ్యాపీ వ్యాలీ స్కూల్లో పనిచేసే ఒక టీచరు రాజగోపాల్తో ప్రేమలో ఉన్నాను అని రోజులెండ్కి డైరెక్ట్గా చెప్పింది. అప్పటికే రాజగోపాల్, రోజులెండ్ వాళ్ళిద్దరి మధ్య 5 ఏళ్లుగా కొనసాగుతున్న విభేదాలు ఈ పరిణామంతోటి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇంకా రాజగోపాల్ పరిస్థితి ఎలా ఉందంటే, అటు కృష్ణమూర్తి గారితో గొడవలు, ఇటు భార్యతో విభేదాలు, కొత్తగా పరిచయమైన టీచర్తో ప్రేమ ప్రహసనం, వీటన్నింటి మధ్య రాజగోపాల్ తీవ్రమైన ఒత్తిడికి, కుంగుబాటుకు లోనయ్యాడు. ఇదంతా రోజులెండ్ రాజగోపాల్ ఓహయ్యలో ఉండగానే కృష్ణమూర్తి గారిని రోజులెండ్ వెనక్కు రమ్మని అడగడానికి ఈ రాజగోపాల్ వ్యవహారం కూడా ఒక కారణమట. వాళ్ళిద్దరి వ్యవహారాల్లో తలదూర్చడం కృష్ణాజీకి ఇష్టం లేదు. అదే విషయం రోజులెండ్కి ఉత్తరం ద్వారా తెలియచేశారు కృష్ణాజీ. 1959 గడిచి 1960 వచ్చింది. కృష్ణమూర్తిగారి వయసు 65వ సంవత్సరం నడుస్తోంది. అప్పటికీ ఆయన అమెరికా వదిలి దాదాపు 5 ఏళ్లయ్యింది. 1960 యూరోప్ వెళ్లి వాండాస్ కారావెల్లి వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు. పూర్తి ఆరోగ్యం కోసమని అక్కడికి వెళ్లారు, కానీ మళ్లీ కిడ్నీ ఇన్ఫెక్షన్ తిరగబెట్టడంతో స్విట్జర్లాండు, లండన్లలో వైద్యం చేయించుకోక తప్పలేదు. ఇంత గందరగోళం తర్వాత పూర్తిగా కోలుకోకుండానే, ఇంకా నీరసంగా ఉండగానే 1960 అమెరికాకి వెళ్లారు విమానంలో. సరాసరి తన ఊరు ఓహైకి కాకుండా మధ్యలో న్యూయార్క్లో ఒక మిత్రుడి ఇంట్లో బస చేశారు. ఇక్కడ్నుంచి జరిగిన పరిణామాలు కృష్ణమూర్తి వర్సెస్ రాజగోపాల్, రాజగోపాల్ వర్సెస్ రోజులెండ్ వివాదాల్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి. వాటి గురించి కృష్ణమూర్తిగారి జీవనరేఖలు 21వ భాగంలో తెలుసుకుందాం. 1955, 1956, 1957, 1958, 1959 ఈ 5 ఏళ్లలో కృష్ణమూర్తిగారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో కొనసాగిన ఈనాటి ఈ 20వ భాగాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 21వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 5992.
8: The following program is brought to you by VJ Creations.

స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.

0: conveniently.
1: MyPursu, one app, all services. Zero stress for NRIs. Download the MyPursu app today from the Play Store or App Store.
2: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, neppudu van kadutunnandu. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: There's something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby. If you're looking for mine with golden heart, then baby, try me.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: ఇంకేంటి?
10: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
9: ఓ, కంసామిద.
10: కంసామిదానా? అంటే?
9: కొరియన్లో థ్యాంక్స్ అని అర్థం.
10: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
8: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestunte naaku bhale ishtam.
5: Privacy evadi kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కబ్బాలి ఆ ఊరు ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi.
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ, కంసామిద.
7: కంసామిదానా? అంటే
6: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద.
7: కంసామిద.
6: బై.
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Oru vaari inka vidutunnavra paalu ippudu vadu ra ulle konni akka.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఇలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Adi

0: ఏది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండలేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉంటే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీతో ఆట దాంతో పాట. ఆడు మేటరే వేరు సార్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద.
1: బై
0: కంసామిదా.

0: రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit